గమరి బమరిగ మపమ గమరి సరి గమరి సని బమరి గమరి సరి గమ పమ దని బరి సని బరి సరి బమరి గమ పద బస సరి గమరి సని బరి సని పమ గమరి సరి గమ పద బస సని బరి సరి సరి గమ పగమరి సరి గమ పగమరి సరి గమ పద బస సని బమరి గమరి